ఆహా భయకు రుహముగయ్యాయి నురుహముగా ఇకలాంగే క్షేమం తెరివిగిం వారు ఎవరై ఎబహీ ఎంబురి ఫ్రగస్ దిమ్మీహుం ఎదని అల్లాహుగే దీం ఫ్యవా ఎహన్ దీనిహియే అది ఎవరై ఎంబురి రుజూ అకురవ్వా హుషి ఎఖలాంగే హజరతషే.

ఇబయకు ఈమాంగు మఫహు అది హమకషరుం రసూలాయి హక్కు రసూలా కమం హెకివు మఫహు అది ఫాడువిగింవా దలీలుత ఎవరెన్నా హమయం ఔ మఫహు కాఫిరువి భయక అల్లాహ్ తిద్మగు దక్కవాని కిహ్నకుం హియ్యే అనియావిరు వెగింవా కౌమక అల్లాహ్ తిద్మగెన్ను దక్కవతే.

0: అది ఉడుతగ్గా వాహా ఇచ్చకాయ్ బిమ్గా వాహా ఇచ్చే మిల్కొయ్ ఒడిగింవని అల్లోహషి. అది ఎమ్మెహా కంత రుజూఅకుర వాహుషి అల్లోహుగె హజ్రతషి.
1: కీరిత్ ఖుర్ఆనుగ దివహి తర్జమాయిన్ దెమ్మె మిగెనస్తిని సూరతు ఆల్ ఇమ్రాన్ హైద్య ఫస్వన ఆయతుం ఫషాగిన్ ఎ సూరతుగె సతేక అన్వవన ఆయతుగె నియల తర్జమా విదాడు దివ్వాఫవని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
2: Munifuhi filwadi, maulumatke khazana musalikodde, emme itubar kurve baveriya.
3: Dihirajjege adu.
2: Engha satarustek 49 kHz medium wave, 89 MHz FM band.
4: ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹುರಿಗೆಂಬೆಸ್ ಎಬ್ಬೆಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
5: ಪಿಎಸ್ಎಂ ಎ
6: ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ವೆಸ್ ಅಡುವ ಹಾಲವೇನೆ
4: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲವೆ
5: ಪಿಎಸ್ಎಂ ಎ
6: ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕುಂ ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇನೆ
4: ಪಿಎಸ್ಎಂ ಎ
6: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕುರಪ್ಪ.
7: ಕೊಮ್ಮೆ ಉಮುರಕ,
8: ಕೊಮ್ಮೆ ಫಂತಿಯಕ,
7: ಕೊಮ್ಮೆ ಗಿಂತಿಯಕ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು ಎಂಹ ಸತರ್ಸೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
8: ಅಡ್ಡಿಹನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: కడింగ్ హెదురు దిగట్ తీరేసినట్ మీ దివ్యరాజ్ చేయగాడు.
1: ఇస్లామీ మింబరు.
2: బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. దివ్యరాజ్ గడు ఎమ్మెహెంతరిన వర బాజ్య వరి వక్త కొలగ ఎందము ఇస్లామీ మింబరు ఆ ప్రోగ్రామ్ కాక బదులు కొలియాగున్ ముహమ్మద్ రమీస్ ఇస్లామీ మింబరు ఈ ప్రోగ్రామ్కి ఇస్లామిక్ కంతతక అవకాఫ్ అభే గుజారాయ దివ్యరాజ్ అడుగుడు ఎంగినస్తే ప్రోగ్రామ్ ఇస్లామీ మింబరు మిసిల్సిల్లాగా ఎంగిరిస్తాం ఎమ్మెగందని హుకున్న మాదుగా ఖుత్బా షరహ్ మీ హప్తా ప్రోగ్రామ్గా మేము బ్యాదని ఫన రబీల్ అవ్వల్ సాస్తేక్ సాళి సషే అషావిస్ ఆగస్ట్ దేహా సభ్యస్వి హుకుర్దు మస్జిద్ సుల్తాన్ ముహమ్మద్ కుర్ఫాన్ లాజంగా కురవును హుకున్న మాదుగా ఖుత్బా షరహ్ మీ హప్తా ఖుత్బా మాగువాకి ముజ్తమ ఇస్లాహ్ కురుం
3: إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فهو المهتد ومن يضلله فلن تجد له وليا مرشدا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله اللهم صل وسلم وبارك على نبينا محمد وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فيا أيها المسلمون اتقوا الله تعالى واخشوه فقد قال الله تعالى في كتابه العزيز يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون امها حمد تعريفا ثنا حق وگم وني متي وري وانت الله سبحانه وتعالى علمنگ فافت فسو مرها اهي تريكما مددنگ دني اكلاڠ حضرتم ادي وكيل قرني وس اكلاڠ يا ಹಮಕರವರುಂ ಮ್ಯಾಂಗಲ್ಲಾಹು ಮೆನುವಿ ಹಕ್ಕು ವೆಗೆಂ ಅಳುಕಂ ವೆವೆ ಎಹೆಂ ಇಲಾಹ ಕುನ್ನುವ ಕಮಶ ಎಕಲಾಂಗೆ ಎಕ್ಕವಂತ ಕಮಂ ಅಳು ಹೆಕಿವಂ ಆದಿ ಮುಹಮ್ಮದ್ ಗೆ ಫಾನಿ ಮ್ಯಾಂಗಲ್ಲಾಹುಗೆ ಅಳಾ ಕಮರ ರಸೂಲಾ ಕಮ ವೆಸ್ ಅಳು ಹೆಕಿವಂ ಮ್ಯಾಂಗಲ್ಲಾಹು ಎಕಲೇಗ ಫಾನರ ಎಕಲೇಗ ಫಾನುಗೆ ಆಲು ಅಸ್ಹಾಬುನ್ನರ ಕಿಯಾಮತ ದೇನ್ ಕಿಯಾಮತ ದೇನ್ ದೆಂ ಎಬೆ ಕಲುನ್ನ ತಬಾ ವಿಹಾ ಬಯಕ ಸಲವಾತ ಸಲಾಮ ಬರ್ಖಲ್ಲವಾಂದೇವೆ ಮುಸ್ಲಿಂ ಅಹುನ್ನೆ ತಿಯಬಾಮಿ ಹುಂ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹ ತಕ್ವಾ ವರಿವೆ ಎಕಲಾಂಗೆ ವಹೈ ಕುರವ್ವಾ ಫಾವಾ ಬಸ್ಫುಳೆಗ್ಗೆ ಮಾನಾಗಾವೆ ಏ ಇಮಾಂ ವೆಜ್ಜೆ ಮೀಸ್ತಕುಣ್ಣೆ ಎಕಲಾಂಗೆ ತಕ್ವಾ ವರಿವಂ ಹಕ್ವೆಗೆಂ ವಾ ಗೊತುಗಾ ತಿಯಬಾಮಿ ಹುಂ ಅಲ್ಲಾಹ ತಕ್ವಾ ವರಿವಾರ್ರೆ ಅದಿ ಮುಸ್ಲಿಮುಂ ಕಮ್ಗಾವಾ ಹಾಲುಗಾ ಮೆನುವಿ ತಿಯಬಾಮಿ ಹುಂ ಮರುನುವಾ ಹುರಿಕಮೆ
2: ಖುತ್ಬಾ ಶರಹ ಬಲ್ಲಾಲ್ ದಮ್ಮ ಮೇದು ಅಳಮನಾಕ ರಾಮ್ ಬ್ಯಾರುಡೆನ್ ದೆವಣಿ ಅಶ್ರೇ ಹಸನ್ ತೌಫಿಕ್ ಅಬ್ದುರಹ್ಮಾನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಹುತ್ ದೇವಿತಿ ವರಬರ ಶುಕ್ರಿ ಅದು ವಡಾನ್ ದೇವಿತಿ ಮರಹಬ ಅಂಗತೋ ಶೇಖ್
4: ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಮ್
2: ವಅಲೈಕುಮ್ ಸಲಾಂ ಮೇ ಹಫ್ತಾ ಖುತ್ಬಾ ಮಾಲೋಕಿ ಮುಜ್ತಮ ಇಸ್ಲಾಹ್ ಕುರುಂ ಎಮ್ಮೆಂಗ ಜಿಮ್ಮಾಯ್
3: ಮುಸ್ಲಿಂ ಅಹುನ್ನೆ ಅಹರ್ ಮಿನ್ನಕಿ ಜಮಾನ ಸುರೆ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹುಗೆ ದೀನ್ ಕಬೂಲ್ ಕೋ ಏಕಲಾಂಗೆ

0: కడిమెందో బారగడ్ తీరిస్ మినట్ మీ దివేరాజ్ గడు
1: మీ అషారహరం మతే ఉమ్రు ఫ్రయ ఖాస్ కురేఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దశగే కుడుకు దిన్నా నుగొలే అడా వాహకురం ఎకషిగెంబే
0: ಹಫ್ತಾಗೆ ವಾಹಕ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ ರೀತಿ ವಾಹಕ ತವಗೆ ಸಿಲ್ಸಲಾ ಹಫ್ತಾಗೆ ವಾಹಕ ಯಾಕು ಮಿ ಹಫ್ತಾಗೆ ಸ್ಮಿ ಬದ್ದಲ್ ಕೊಲ್ಲಿ ಅಲ್ಗುನ ಶತ್ ನಸಿಂ ಮಿ ಹಫ್ತಾಗೆ ಮಿ ಗಿನಸ್ತನಿ ಮಿ ಹಾರುಸ್ ಗಿನಸ್ತಮ್ ದಾ ವಾಹಕ ಲೀಶನ್ ಮಿ ಅಲ್ಫೈಲಾ ಯಶ್ಫಾ ಅಬ್ದುಲ್ ಗನಿ ಹದಿಯಾ ಕುರವಾಫಾ ವಾಹಕೆ ಮಿ ವಾಹಕೆ ಮಿಸ್ ತಿಬೇಫಲುಂಗೆ ಹಿತ್ತಕ ಉಪಾವರಿಕ ಮಾ ಹಮಜಂ ಗಿನಸ್ತವೇನಿಕಮ ಉಮ್ಮಿದ್ ಪುರ ಮಿ ಹಫ್ತಾಗೆ ಸ್ವಾ ಕುಶಾಲಾ ದೇವಿ ಮರಿಯಮಾತ್ ಫಾದ್ನಾನ್

0: గడిం మెందమున్ అదివే దెగడి తిరిస్ మీ దివేరాజే గడు.
1: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అస్సలాము అలైకుం. దివేరాజ్య గడుగ ఎమ్మె హాయహుం తెరిన వరంగు ఫావెరి వర బాజివెరి దోహకం ఇదివుం లామర్కజీ రాజ్య మిసల్సాగ మి హఫ్తాగ ప్రోగ్రామ్ ఆయి కీవెస్ తివెఫున మి బద్దల్ కొల్లి అల్గున్ నాఫిజా అబ్దు రషీద్ అదె లామర్కజీ రాజ్య మిసల్సాగ మి హఫ్తాగ ప్రోగ్రామ్ అల్గున్ మే ఖాస కురాణి ఫాఫ్ నిలందు కౌన్సిల్ కౌన్సిల్ గే ఉరిహా బేఫుణు అల్గొండా కీగా గూగుల్ మీట్ మెదురుకుం ఎ బేరవడానవా హాసగుతిగా ఫాహా కొల్లాడ మీ కౌన్సిలకుం మీ మీ ప్రోగ్రామ్గా లామర్కజీ రాజ్య ప్రోగ్రామ్గా మురిహా మెంబరు బేవెరివా ఫురతమ ప్రోగ్రామ్ కంవెస్ అల్గొండ మీ ఫురసతిగా వరంగు ఫలాయకీగా ఫాహా కొల్లాడ అల్గొండా కీగా మీదు మీ బేరవడానవా ఫాఫ్ నిలందు కౌన్సిల్గా మీ తిబ్బెవి కౌన్సిల్ రైస్ అలీ అహ్మద్ నాబ్ రైస్ ముహమ్మద్ వసీం మెంబర్ అహ్మద్ షఫీక్ మెంబర్ షాది అబ్దుల్ హకీమ్ ఏగెతురు నసీబా అలీ మరబడ శుక్రియా వరం ఉఫావజ బద్దల్ వీతి హురి హబేఫున నకీనతో
2: రగణ గేతో వరం ఇరాల్ కురబియా దెన మార్వన్ స్వరం ఉఫా కొప్పిం రాజ్ తిరేగ అల్వన్ మెంగే హురి కంతత్తం హా బదాదవ ఇది వేరాజ్య గటం మికా ప్రోగ్రామ్ ఇక బయరం కు ఫుర్సత్ అల్వన్ మెంగ హమ దిపున కవట్ట కవర హమ సుకరదా కురం తివేఫున గు మీ హురి హబేఫున నా
1: మిహాయి సాబం ఫిష్కెన్ సువాల్ తక ఐకిగా కురియత్ దాణ ఇంగేత ఫురతిమ సువాలకి రయ్యతున్న కౌన్సిల్ గ గుళం బదహి కురవమ తిబెఫ్లం కురవ ముహిమ్ము మసకైత హకి కొబాతోయ్
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుం. ది అబదస్ కౌన్సిల్ గ మాగణ బేనమక మియున్నని రయ్యతున్న దూహం దూహ జేఫన బేను త ఫుద్ద దినం ఎగుతం రయ్యతున్న ఎమ్మె గా గుళమే ఫెద్దు మట్టక అడుమే కౌన్సిల్ కురమ గెందహమ ఎమ్మె ముహిమ్ ఎక్కమకి రయ్యతున్న బేనుమ అసాసి కంకమ ఇస్తిమాయకతం రయ్యతున్న రఫ్తరేగ దిరుళముగా కురి ఉదగూత ఫిలో మట్టక కురం హురి ముహిమ్ కంతత్తక కురం ఏగ శోభం ఆ దెమ్మి ఫాహ కురిహెం హమ మీ రయ్యతున్న గాయ గుళమే అడుమెన్న ఉపదికింగ బదే అదిహాసకం అరుణమిచ్చ మిహారు లాజిమ కొఫ్ఫ బోవే కొమ్మి హతరు మహకు ఎఫ్ఫహారు రయ్యతున్న మీ బద్దలు కురం ఏ బద్దలు ఉంగై సమ రయ్యతం గురి కంబోడు తగ్గ అడవం అడుహం ఏ అడుహం తగ్గం తెరే అడవమిన్న రయ్యతున్న మీ ఇతర గావే ఆ రైతు మరి కంబను తగ్గం హల్లెం హోదు మా వరపడ ఫుర్సత్ హుళు విగెందే ఏదో మీద మేగను గొత్తె గళ్ళ రైతున్న గురి కంబను తగ్గం ఇజావది కంకురము గెంద మేగను కంతే వాహ గళ్ళ ఫాహ కొల్లి
3: అవసరతగకి రైతున్న గాతం హిరువ దినమ ముఖద్దా ఫర్ తంతన వేహితు నిలందు కౌన్సిల్ అగిగతు గైస్ మసకై కురనే నిలందు రైతుకు కౌన్సిల్ కమకాగే న్యాసికముగ వనే నమ ఎమ్మె ముహిము కమకి ఏ రైతక ఎ హిదుమతి ఫోరుకో దినం కమ ఎగతు కౌన్సిల్ ఆ రైతున్న అనుహాను గుళం బదై
1: దేవన సవాలకి రషుగ తరగ్గీగా రయ్యతుంగి హిస్సా ఇతురు కురవమా ఇంతిజామ్ కురవాఫవా కంకమకి కోబాతోయ్
2: రషుగ తరగ్గీగా హగీయతుగ రయ్యతుంగి హిస్సా మీ వరం ముహిం ముఖమే కొమ్మి గొతక మీ రషుగ తరగ్గీయ కురవెగెంద ముహిం ముఖంత తెగ దామాణివెస్ రయ్యతుం బేణుం బాగు ఎగ్గొత ఎగుతం హమ హాసకుం హమ విఫాకం హై సలుమెం కురుము గెంద ఎక్కమి రషుగ తరగ్గీయ గుళంహురి ముహిం ముఖంత తౌగా పురియ గెందిముగా అడుమెం కౌన్సిల్ తెరే గోవే రయ్యతం తెరే ఫద్దా హొన్న దహయా మస్సరాదే కొమిటీ మీ కొమిటీకి మస్సరా అడవను నగం హాసకు రహుగే ఇంకా ముహి ప్రొజెక్టు తక రహుగే బిమా గుళం హురి కాంతత్తవుగా మీ కొమిటీకి తెరే అడవమెన్ నంగ్ ఇతురం రయ్యతున్న మీ బద్దలు కురం మీ ఫెన్న హిదెగ్గ అడవను మెంగ రయ్యతున్న గువాలేగన్ రయ్యతున్న బద్దలు కురం ఏహమ రహుగ జుమల గొత్తెగ్గ రహుగే తరగ్గియా గుళం హురి హాసకం ఆమ రయ్యతుంగ ఫాయదాయ దావయ మీ కొరవే గిన ముహిం కాంతత్తవుగా అరుణ్ మెహమ కొరియ మిగెందని రయ్యతుంగి హమ బయరుమ ఎకీగ రయ్యతుంగి మీ మీ లఫ్మస్సరాస్ ఎకీగ ఇగేతో మీద మ్యాగన్ గొతెగ అరుణ్ మే రశ్మి గొతెగ కొరియ గెందాకమికి ఎహె నమేస్ అరుణ్ మే ఫస్ట్ కౌన్సిలర్ నికి అబ్దుస్ సమ రహ తెరేగ హాసుగ హమ రయ్యతుం తెరేగ కొమ్మె దోహకు మసే కుర బయక వాతివే రయ్యతుం తెరేగ అరుణ్ అబ్దుస్ బద్దలువే రయ్యతుం గురి కంబడుం తక రంగళ కుర హురి కంతతక అది రంగళ దా కంతతుగ మౌలుమాతు అరుణ్ మెన్న హిస్సా కురే ఇగేతో మీ కుర హిస్సాగ తెరేగ అరుణ్ మెన్న రంగళ కురం జే కంతత అరుణ్ మెన్ తెరేగ మస్సరా కురం ఫో ఏం ఇరాద కురవే అబ్దుస్ గొత్తగెం హమ ఫై కురం గెంద ఏమ మీ మాగన గొత్తగ అరుణ్ మికం కురం గెంద గొత్తకి
4: అరుణ్ మొహమ్మద్ నసీమ్ ఇగేతో ఏగి ఇతరం ఇగేతో ఏగి ఇతరం అరుణ్ మే కౌన్సిల్ కు ఫరాతుం ఇస్ నగాగి కురవే బై మసక్కత ఉన్నాడు ఎగుతు కురవే కొమ్మె మసక్ కతెగ్గ అమ రయ్యతుంగే ఎహి తిరుకమ ఇబారులు హోదాగి హాసకో రసుగ ఏకేకి మోససా తక్వేస్ ఎహి తిరుకమ ఇబారులు హోదాగి అడుగున మే అమ్మ మసక్కత కురియ కింద ఎయి అడుగున మే అమాదికి అబదు స్వర కారి రయ్యతున్న గుడిగి మసక్క కురు
3: అరుణ్ నసీబాలి రషుగ తెరగ్గియ కురముద మసెకెత్తవుగా మీ గెతురు మశ్వరా కొమిటీగే మశ్వరా గెతురు అడుమంగే రషుగ ఆబాదిగే బొడు భయం హమ ರಾಜ್ಯಗೆ ಸರಹದ ತೋಗ ದಿರಿ ಉಳಿತೀವಿ ಅವಳು ಹುಡುವಾಲ ಕೌನ್ಸಿಲ್ ಗೆ ಫರಾತು ಆನ್ಲೈನ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ತರಗಿಗೆ ಮಸೆಕೆ ತೋಗ ಹಿಯಾಲು ಹೋದಾಗ ವಿಗತ ಮಗೆ ಆನ್ಲೈನ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ತಕ್ಕವೆ ಸಮ ನಿಲಂದೂಗೆ ರೈ ತುಂಬ ಹಿಸಾಬಿಗೆ ಹುಟ್ಟಿಸ್ದೇವೆ ಹಿಯಾಲ ಮಶ್ವರ ಆಯ್ಕು ಕೊಡುಗ ತರಗಿಗೆ ಮಸೆಕೆ ಕುರಿಯಗೆಂದ
2: ए रही तुंगे हियाला मसरा हो दुमागे इतुरुं हम आम हासो को मियदुग हम जुवान कुदिंग जुवान उन्ने की हासो को सोशल मीडिया के एकी मानसिता होगा वारा गिन वागु तो हेदा कुरा बाया का बाती वे मिफरायते के हियाला मसरा हो दा रंगलो उसूले नूने रंगलो ही मी गवादे फास कुरुंगे के बेन होगा इफरायते के हियाला मसरा हो दुमांग अलुन मेंगे सोशल मीडिया के एकी एक प्लेटफॉर्म तो होगा मिकंकंगे भी हिस्सा कुरे वे ಮೀಗೆ ತೆರೆ ಹಮ ಯಗೇನು ಮೆಸ್ ಹಮ ಮೀ ರೈಯತುಂಗೆ ಬಯರುಮ ಎಕೀಗ ಮಿಕಂಕನ್ ನಿಮಿಗೆನ್ ದಾನೆ ಹಾ ವರಬ್ ಬೊಡು ಫುರ್ಸತಕ ಬಿಗೆನ್ ದಾನಕನ್ ಅಲ್ಗೊನ್ ಫಾಹ ಕೊಲ್ಲ
1: ಮಿಫಾರ್ಗೆ ಸುವಾಲಕಿ ಗಾನುನ್ ಲಾಜಿಮ್ ಕುರ ಬದ್ದಲ್ ವುಂತ ರೈಯತುನ್ ನಾಯಕು ಬೇವಿಫಾವಾ ಅದದಕಿ ಕೊಬಾತೋಯ್
2: ಮೀ ಅಲ್ಗೊನ್ ಮೆನ್ ಮಚ್ಚ ಗಾನುನ್ ಲಾಜಿಮ್ ಕುರ ಬಹುರೆ ಮೀ ದೆಗೋತಕ ಬದ್ದಲ್ ಮೆಗೆ ತೋ ಹಾಸುಗ ಕೌನ್ಸಿಲುಗೆ ಹರಿ ಮಸೆಕ್ಕ ತಾವಲ್ಲ ಕುರಿಯಂ ವೆಂಗ ಹಾರುಗ ಮಸೆಕ್ಕ ತಾವಲ್ಲ ಮೀ ಬಜೆಟ್ ಫಾಸ್ ಕುರುಮಂಗ್ ಅಲೋನ್ ಮಚ್ಚ ಲಾಜಿಮ್ ಕೋಫೆ ಕೊಮ್ಮೆ ಹರಗ್ಗೆ ಜುಲೈ ಮಸ್ಲಿಮ್ ಕುರಿಯ ಮೀ ಅಲೋನ್ ಹೆಂಗ್ ಗವಾಯ್ದು ಕುರಿಮ ಗೆಂದಾ ಕಮೆ ಮೀ ಹರ್ ತೆರೆಗೆ ಸಲೋನ್ ಬೇಕಂ ಕುರಿಯ ಗೆಂಗೊ ಸವಾಣೆ ಏಗೆ ತುರು ಮಿ ಫಹಾರು ಮಿ ಹಾಸುಕಂ ಅಲಂ ಮಿ ಕೌನ್ಸಿಲ್ ಮಿ ಫಹಾರ ಮಿ ಉಪದಿಗೆ ಆರು ಅಲೋನ್ ಮಚ್ಚ ಲಾಜಿಮ್ ಕೋಫೆ ಹೋಯ್ ಕಮೆ ಏ ದಾಮರ ಕೋ ದಿಗಾನ ನಗೆನ ಇಸ್ಲಾಹ ಕಾ ಏಕೀಗ ಕೊಮ್ಮೆ ಹತರು ಮಹಕಂ ಎ ಫಹಾರು ಮಿ ರೈಯತುನ್ ನಾಯಕಂ ಬದ್ದುಂ ತಗೆ ಕುರಿಯ ಗೆಂದಂ ಏಕಂ ಅಲೋನ್ ಮಿ ಹಾತನ ಹಮ ಕೊಮ್ಮೆ ಹತರು ಮಹಕಂ ಕುರಿಯನ ಬ ಗೆಂದಂ ಏಗೆ ತೋ ಮಿ ಏಹೆ ಮಿ ಹಾತನ ಅಲೋನ್ ಮಚ್ಚ ಲಾಜಿಮ್ ಕುರಿ ಕಂಕಂ ಮಿ ಮಿಹಾರ ತೆರೆಗ ಲಾಜಿಮ್ ಫೋರಿ ದೋಸ್ತಕು ಮಚ್ಚ ಬಿನಾ ಕೋ ಫಾರುಂ ಮಿ ರೈತುನ ನಾಯಕ ಕಂಕಂ ಬದ್ದೋ ಕುರುಂ ಅದಿ ಏಗೆ ಇತುರುಂ ಬೆಸ್ ರಹುಗ ಹಿಂಗಾ ಮುಹಿಮ್ ಬೊಡತಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕ ಗುಳಿಗೆ ಅದಿಹಾಸಕ ರಹಂ ಮಿ ಏಕಿಗೆ ಬೇಣು ತಗ ಸರ್ಕಾರ ಮತಿ ವಫುತಕ ಅಣ್ಣ ವಗು ತೋಗ ಮಿ ಬುನಿ ಬದ್ದೋ ತೋಗ ಇತುರುಂ ರೈತುನ ಏಕಮ ಗುಳಿಗೆ ಕೊಮ್ಮೆ ಹಿಂದೆ ಜೆ ಮುಹಿಮ್ ಮೌಲು ಮಾತಕೆ ಹುನ್ನಾ ತೀವೆ ಎ ಬದ್ದೋ ತವೆ ಸರ್ವಮ ಹವ ಗವಾಯದು ಕುರಿಯ ಗೆನ್ನಮ ಗೆನ್ನಂಗೆ ತೋ ಹಿಮ ಮಿ ಸೀದಾ ಅದದು ಮೇಗತ್ತು ದನ್ನವಾದ ಮಿ ದೇಂಗುನೆ ಕಮಕು ಮೀ ಗವಾಯದು ಅಲ್ಗೊಂಡ ಮೇಂಗೆ ತೆರೆಗೆ ಮಿಹಿರಮ ಹತರಮ ಹತರಮ ಬದ್ದಮ ತಮ ಕುರಿಯ ಗೆಂಗು ಸವಾನ
3: ಅಲ್ಮ ಮಿಕೊಳುಗ ಹಮ ಸತಾರ ಮೇಗ ಹುವಾ ಕುರುಮ ಐಕುಗ ಹಮ ಕುರಿಯ ಮಿಯೊ ಹಮಸ್ತೋ ಗ್ಯಾಗಡಕ ಕುರಿಯ ಕೌಸಿನು ಕುರಿಯ ಗೆಂದಾನೆ ಹರಕಾತ ಕಬೇಗುತ ರಯತು ನಾವಣಿ ಬದ್ದಲು ಕುರೆ ಫದಿಹ ಮಹೆಮ್ಮೆ ಮಿಹಾರು ಕುರಿಯ ಮಿಯೊ ಫಸಾರುಗ ತರಕಿ ಪ್ಲೇ ನೆಕುಲವಾಲುಂಗ ಮಿಹಾರು ವೆಸ್ ದಾಯರ ತಕ